0: ప్రపంచే నమస్తంగ నామే నమస్తంగ ఠామే
1: నమస్తంగ కర్మంగ నమస్తంగ కర్మంగ నమస్తంగ నామంగ నమస్తంగ తామంగ
0: నమస్తంగ అజితే నమస్తంగ పితే నమస్తంగ అబాహే నమస్తంగ అటాహే
1: నమస్తంగ నీలే నమస్తంగ నాదే నమస్తంగ చేతే నమస్తంగ గాదే
0: నమస్తంగ గంజే నమస్తంగ పంజే నమస్తంగ ఉదారే నమస్తంగ పారే
1: నమస్తంగ స్వయంగ నమస్తంగ రేఖ నమస్తంగ పూతే నమస్తంగ జిబ్బే
0: నమస్తంగ నిర్కర్మే నమస్తంగ నిర్పరమే నమస్తంగ నిర్దే